0: బాబరాసు న్యాస్తికి తీరికళికలూన దుష్మరామా
1: యమూరి దువా వీరా పసీ కా హల్కు ది హుగి గుతి
0: నియమాలపతి జమాకి శేషే ముహూర్త దివయా

0: యాభై నవి బసవ గ్రంథి దిశాతను కులావీనా
1: సగుంగుసి మీ ఔరేది ఖబర్ స్మినా నవా సగుంగుసి మీ ఔరేది ఖబర్ స్మినా నవా దుమ్రా ఖబర్.